ఖండ పరశుద్ధారుణో ద్రవిణ ప్రదః దివ్యస్పృక్సర్వదృక్ప్యాసో వాచస్పతిరయోనిజః త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం విశక్ సన్యాసకృచ్ఛమశ్శాంతో నిష్ఠా శాంతిపరాయణం.

నమోస్తు మనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః సహస్రకోటియుగధారిణ ఓం నమ ఇతి సంజయోవాచ యత్ర యోగేశ్వర